ఆమె కొడాన్న లాగత నీకో ఆమె కొడాన్న లాగత నీకో ఆ భలే ఇని కొడియో ఆ భలే ఇని కొడియో జగ మే జస్ ఆర్ దియో సభీ కో జగ మే జస్ ఆర్ దియో